0: వారు 68 ఏళ్ల క్రితం రచించబడ్డ ఈ రచన సామర్థ్యాన్ని మన సముద్రాల రాఘవాచార్య గారు ఆవిష్కరించారు. ఆయన ఒక్క పాటతో దాన్ని ఆయన సామర్థ్యం ఏంటో తెలుస్తుంది. తర్వాత ఇందులో ఇది ఒక దృశ్య కావ్యంగా భూకైలాస్ సినిమాలో చూపించబడింది. ఆ పాట నడుస్తున్నంతసేపు దృశ్యకావ్యంగా చిన్నపిల్లలందరూ రామాయణంలోని పాత్రలను ప్రదర్శిస్తూ ఉండడం ఒక విశేషం. ఆ పాటలోని స్ఫూర్తి తీసుకొని ఈనాటి మన ఈ కార్యక్రమానికి రంగస్థలం, సినీ రంగస్థలంగా ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచన.
1: నమస్కారం తెలుగువాణి శ్రోతలందరికీ. చాలా బాగుందండి మీ ప్రయత్నం. ఈ పాటలోనే మొత్తం రామాయణ దృశ్య కావ్యం అంతా కనుల ముందు సాక్షాత్కరింపజేశారు. అద్భుతం ఈ ప్రయత్నం. అయితే శ్రోతలు, మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ వారం ప్రశ్న ఫలితాలు గత వారంవి మీకు వినిపించబోతున్నాయి. ఎందుకంటే గత వారం కార్యక్రమం ప్రత్యక్షంగా ప్రసారం కాలేదు కాబట్టి ఈ వారం గత వారం యొక్క ఈ వారం ప్రశ్న ఫలితాలు గత వారంవి మీరు వింటారు. తర్వాత విజేత కూడా వినబోతున్నారు. ముందుగా అది విన్నాక మరి ఈ వారం ప్రశ్న మీ ముందు ఉంచబోతున్నాము. ముందుగా గత వారం ప్రశ్న ఫలితాలు విందాం.
2: జూన్ 6వ తేదీ ఈ వారం ప్రశ్న ఫలితాలు. మేము అడిగిన ప్రశ్న, దాదా సాహెబ్ ఫాల్కే ఎవరు, ఆయన పూర్తి పేరు ఏమిటి అని అడిగాము. దాదా సాహెబ్ ఫాల్కే భారతీయ సినీ పితామహుడు. హిస్ ద ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ సినిమా. ఆయన పూర్తి పేరు దుండిరాజ్ గోవింద్ ఫాల్కే. ఈ ప్రశ్నకు జవాబులిచ్చిన శ్రోతల వివరాలు: రాంభద్రావు అబ్బినేని గారు స్ట్రాత్ఫీల్డ్ సౌత్ నుండి, సునీల్ తీర్థం గారు ఎప్పింగ్ నుండి, రామ్మూర్తి కోడూరి గారు నార్త్ పారామెట్టా నుండి, వెంకట్ మంచిరాజు గారు హారిస్ పార్క్ నుండి, వెంకట్ ఓలేటి గారు వెస్ట్ పెనెన్షిల్స్ నుండి, నాగజ్యోతి లోలా గారు వెస్ట్ పెనెన్షిల్స్ నుండి, సారథి మోటమర్రి గారు రైడ్ నుండి, అమలా ఆవ్లా గారు మెలోన్బా నుండి, రంగారావు పెయ్యేటి గారు జార్డన్ స్ప్రింగ్స్ నుండి. శ్రోతలందరూ సరి అయిన సమాధానం చెప్పగా విజేతగా బహుమతి పొందుతున్నవారు అమలా ఆవ్లా. అమలా గారు, మీకు మా అభినందనలు. త్వరలో తెలుగువాణి ద్వారా మీకు బహుమతి అందుతుంది. ఈ వారం ప్రశ్న కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం చాలా బాగుంది అని అభినందించిన శ్రోతలందరికీ మా కృతజ్ఞతలు. నమస్కారం.
1: ఈ వారం తెలుగువాణి వార్తల ముఖ్యాంశాలు. 52 ఏళ్ల వయసులో ఎవరెస్ట్ను అధిరోహించిన జెమినీ గణేశన్ మనవరాలు, అయోధ్య రామ మందిరానికి 500 కోట్ల విరాళాలు, ఎయిర్ బస్సి 295 తొలి పరీక్ష విజయవంతం. ఆ త్యాగాల ఫలితమే వైభవ్ సూర్యవంశి సక్సెస్. తెలుగు సినిమాకు ఆత్మబంధువు. ఈ వార్తల పూర్తి వివరాలు 9:30 వింటారు. ఇక మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ వారం ప్రశ్న మేము అడుగుతున్నది ఏమిటి అంటే, తెలుగు రంగస్థలంలో మీరు చూసిన నాటకం పేరు లేదా మీకు నచ్చిన రంగస్థల నటుల పేరు చెప్పండి. ఈ ప్రశ్నకు సమాధానం మాకు 9:20 లోపల మా వెబ్సైట్ sydneytelugu.org ద్వారా మీ సమాధానం తెలియచేయగలరు. సమాధానం చెప్పిన వారిలో ఒకరిని లాటరీ ద్వారా ఎన్నిక చేసి విజేతకు స్వాగత్ బిర్యానీ వారి $25 టేక్అవే గిఫ్ట్ వోచర్ బహుమతిగా అంత చేయబడుతుంది. ఈ వారం ప్రశ్న మరొకసారి, మీరు చూసిన ఒక నాటకం లేదా మీకు నచ్చిన తెలిసిన రంగస్థల నటుల పేరు తెలియచేయండి. ప్రత్యేక అంశంలోకి కొద్ది క్షణాల్లో వినబోతున్నారు.
0: మీరు తెలుగువాణి కార్యక్రమాలు రేడియో 2000 FM 98.5 MHz తరంగాలపై వింటున్నారు. ఈనాటి ముఖ్య అంశం సినీ రంగస్థలం. రంగస్థల నాటకాలు ప్రారంభం తెలుగు సినిమా పునాదిని రూపొందించాయి. దాని నటన, సంగీతం మరియు కథా కథనాలను భారీగా ప్రభావితం చేశాయి. ఈ రంగస్థల మూలాలను చలనచిత్రాలలో ఏకీకృతం చేయడం నిర్దిష్ట చారిత్రక మైలురాయి మరియు నాటక సాంప్రదాయాల ద్వారా గుర్తించవచ్చు. తెలుగు నాటక రంగం పుట్టుక సాంప్రదాయ జానపద రూపాలు, తెలుగు నాటకరంగ యక్షజ్ఞ గానం, బుర్రకథ మరియు నీడ తోలుబొమ్మలాట వంటి ప్రాచీన జానపద సాంప్రదాయాల నుండి ఉద్భవించింది. సురభై బృందం 1885లో వానరస గోవిందరావు నీడ తోలుబొమ్మల స్థానంలో ప్రత్యక్ష నటులను నియమించడంతో సురభి నాటక సాంప్రదాయం ప్రారంభమైంది. ప్రొసోనియం థియేటర్ 1880 సంస్కర్త కందుకూరి వీరేశలింగం ప్రయాణ పార్శ్వ సంస్థలను ప్రొసోనియం దశలకు సాంఘిక వ్యాంగానికి ప్రవేశం పెట్టారు. ఈ ప్రొసోనియం అనే దానికి కొద్దిగా ఒక చిన్న వివరణ ఇస్తాను. నాటక రంగ నిర్మాణ శాస్త్రంలో ప్రొసోనియం అనేది ఒక ప్రత్యేకమైన రంగస్థల అంటే స్టేజ్ రూపకల్పన. ఇది ఆడిటోరియంలోని ప్రేక్షకులను, వేదికపై నటులను వేరు చేస్తూ ఒక పెద్ద పిక్చర్ ఫ్రేమ్ లేదా కిటికీలా పనిచేస్తుంది. దీనిని ప్రొసోనియం ఆర్చ్ అని కూడా పిలుస్తారు. దీని ముఖ్యమైన లక్షణాలు, భాగాలు క్రింద విధంగా ఉంటాయి. ఆర్చ్ స్టేజ్ ముందు భాగంలో ఉండే చదరపు లేదా వంపు తిరిగిన ఫ్రేమ్. నాలుగో గోడ అంటే ప్రేక్షకులు ఈ ఫ్రేమ్ ద్వారా నాటకాన్ని ఒక నాలుగో గోడ లేదా అదృశ్య అవరోధం గుండా చూస్తున్న అనుభూతిని పొందుతారు. ఇంకోటి తెర. ఈ ఆర్చ్ వెనుక భాగంలోనే ప్రధాన నాటక తెర మెయిన్ డ్రాప్ లాగా ఉంటుంది. తర్వాత ముందు యాప్రాన్ అంట. ప్రొసోనియం ఫ్రేమ్ ముందు భాగాన్ని కొద్దిగా ముందుకు వచ్చే ఉండే వేదిక. తర్వాత పక్కన రెండు వైపులా రెక్కలు, ప్రధాన వేదిక ఇరువైపులా నటులు వేచి ఉండేందుకు వస్తువులు దాచేందుకు ఉంచే స్థలం ప్లే స్పేస్. వేదిక పైన తెరలు, లైటింగ్ మరియు ఇతర సెట్టింగ్స్ పై లాగడానికి వీలుగా ఉండే ఖాళీ స్థలం. ఈ తరహా వేదికలు సిడ్నీ ఒపెరా హౌస్ వంటి ప్రపంచ ప్రసిద్ధ కళాశాలలు థియేటర్లలో కనిపిస్తాయి. నాటకం లేదా ప్రదర్శన ప్రేక్షకులందరికీ ఒకే కొండ నుండి స్పష్టంగా వీక్షించడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. సిడ్నీ తెలుగు అసోసియేషన్ 30 ఏళ్ళు పైగా అనేక వివిధ రకాలు ఉగాది, దీపావళి తర్వాత తెలుగుబడి చిన్నారుల కార్యక్రమంలో ఇదే పందాలో ఎన్నో రకాల ఆసక్తికరమైన కార్యక్రమాలు అందించారు. సో ఇది దీని మీద మన ప్రస్తుతం టాపిక్ ఇవాళ మనం అంశం అందించబోతున్నాం. తెలుగు సినిమా పితామహుడుగా సంబోధించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమా ప్రోత్సాహానికై ఆసియాలోని వివిధ ప్రదేశానికి పయనించటం వంటి పలు కార్యక్రమాలను చేపట్టారు. 1921లో భీష్మ ప్రతిజ్ఞ నిశ్శబ్ద చిత్రం నిర్మించారు. తెలుగు చిత్ర పరిశ్రమ 1931లో భక్త ప్రహ్లాద చిత్రంతో ప్రారంభమైనప్పటి నుండి 10,000 చిత్రాలను నిర్మించింది. 1936 కోస్తాంధ్రలో ప్రప్రథంగా ఫిల్మ్ స్టూడియో అయిన దుర్గా సినిటోన్ని నిడమర్తి సూరయ్య రాజమండ్రిలో స్థాపించారు. రంగస్థల నాటకాలు తెలుగు సినిమాలో ఒక ప్రముఖ ఇతివృత్తం. అనేక ప్రముఖ చిత్రాలకు సెట్టింగ్ కేంద్ర సంఘర్షణ లేదా భావోద్వేగ నేపథ్యంగా పనిచేస్తాయి. అనేక తెలుగు సినిమాలు కూడా ప్రసిద్ధ నాటకాల యొక్క ప్రత్యక్ష అనుసరణలు. మరికొన్ని సాంప్రదాయ టూరింగ్ థియేటర్ కళాకారుల జీవితాలు మరియు పోరాటాలను అన్వేషిస్తాయి. బెండితెరపై పరివర్తన ప్రత్యక్ష అనుసరణలు, ప్రారంభ నిశ్శబ్ద చిత్రాలు మరియు టాకీలు, ప్రసిద్ధ రంగస్థల సంస్థలు ఉపయోగించే ఖచ్చితమైన స్క్రీన్ ప్లే సంభాషణలు మరియు సెట్టింగ్లపై ఆధారపడతాయి. అత్యంత భావోద్వేగ భరితమైన శాస్త్రీయ పద్యాలు లేదా పద్యములు పాడే రంగస్థల సాంప్రదాయం నేరుగా సినిమాలలోకి తీసుకువెళ్ళబడింది. పౌరాణిక దృష్ట్యా మాయాబజార్ మరియు భక్త ప్రహ్లాద్ వంటి బ్లాక్ బస్టర్ రంగస్థల నాటకాలు సినిమాలుగా స్వీకరించబడిన మొదటి కథలలో ఉన్నాయి. కళ్యాణం రఘురామయ్య వంటి ప్రారంభ చలనచిత్ర నటులు వారి వృద్ధి చెందుతున్న స్వరాలను మరియు నాటకీయ రంగస్థల నటులకు నేరుగా సెల్యులాయిడ్కు మార్చారు. ఇప్పుడు మీరు వినబోయే ఈ పాట మహాకవి కాళిదాస్ చిత్రం 1960 విడుదలైంది. పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో పింగళి నాగేంద్రరావు కథ అందించగా పెంజాల నాగేశ్వరరావు సంగీతంలో విడుదలైన ఈ చిత్రానికి కె నాగమణి పి సీర్బాబు నిర్మించారు.

0: रे रे आडे सब आडे सा इह दोस्तो महाकाश को
1: వీడు మూర్ఖుడే కాదు, కొంత పిచ్చి కూడా ఉంది.
2: కొంతేమిటి, అంత పిచ్చి గనకే వీడికి మీరంత బ్రహ్మరథం పడుతున్నారు.
3: కుయ్యకురా అయ్య కుయ్యకు.
1: నన్నే అంత మాట?
3: మిమ్మల్ని కాదలే, ఇంద్రజిత్తుని హనుమంతుణ్ణి పట్టి తెస్తున్నారు కదూ.
2: ఒరే రాముడ కొడక, ఇది నీ తెలివి కాదు, నేనే కట్టుబడి వచ్చా. ఇదిగో కట్లు తెగాయి, ఇక చూసుకోని అబ్బ చెప్పల.
1: ఇతా తోకరాయుడు రాముడి మీదకి దూకేటప్పటికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఏంటి ఏంటి ఏంటి
0: ఏమిటా నీ తలకాయ
2: తగ్గది? ఆ రాముడు అదిలి పుట్ట పచ్చలకాయలు ఇరవై చేతులతో అదిలి పట్టుకుని
1: పట్టుకురా పడతా.
2: ఇక స్వరండి మాటిక మాట, ఇటు తోకరాయుడు ఇటు రాముడు, ఇటు తోకరాయుడు ఇటు రాముడు. మరే రాముడు నభై దూకుతావురా, నేను ఏడు లోకాల్ని ఏడిపించిన రాముడి
1: తోకరాయ్.
2: హెత్తకురా హెత్తకు, నిన్ను తోకతో దుట్టి ఏడు సముద్రాల్లో ఏడు ఉప్పు నీళ్లు తాగించిన వాణిని ఒక్క దెబ్బతో చంపేసిన శ్రీరామయ్య బంతులు తోకరాయుణ్ణి. నీవు మా సీతమ్మను ఎత్తుకొచ్చావు, తస్తావు. మరే నీవురా నన్ను చంపేది? రామయ్య నిన్ను చంపుతాడులే, నేను నీ లంకను కాల్చిపోతాను. మరే చూచి రమ్మంటే కాల్చి వచ్చేవాడవరా నీవు? నీ తోకను కాలుస్తాను చూడు.
0: భగ భగ భగ భగ భగ భగ భగ లంకను కాల్చిన తోకరాయుడనే

అక్కినేని నాగేశ్వరరావు, శ్రీరాంజని, రాజు సులోచన, ఎస్వి రంగారావు, రేలంగి మొదలగు వారు నటించిన ఈ చిత్రం మహాకవి కాళిదాసులో ఏకపాత్ర అభినయం చేస్తూ అక్కినేని నాగేశ్వరరావు మరి పల్లెటూరి గొర్రెల కాపరిగా ఉంటూ తన తనదైన భాషలో రామాయణం గురించి చెబుతూ ఒకే మనిషి ఎన్ని రకాలుగా పాత్రను ప్రదర్శించడం, రావణాసుడుగా, ఆంజనేయుడుగా, తర్వాత మధ్యలో వచ్చే మాటలలో తను గొర్రెల కాపరి లాగా వాటి మాటలు పల్లె భాష మొత్తం ప్రదర్శించడం ఒక అద్భుత దృశ్య కావ్యం. ఇది చూసినప్పుడు దానికి వచ్చే అన్ని రకాల కోణాల నుంచి నాటక రంగాన్ని బాగా పైకి తీసుకొస్తూ దాన్ని చక్కగా ప్రదర్శించడం జరుగుతుంది. తర్వాత ప్రముఖ సినీ తారాలుగా మారిన నిర్దిష్ట రంగస్థల నటులు వాటి వివరాలకు వస్తే నాటక రంగం నుంచి సినిమాల్లోకి ప్రవేశించి తమ అద్భుతమైన నటనతో అంచెలంచెలుగా ఎదిగి ప్రముఖ సినీ తారాలుగా నిలిచిన నటులు భారతదేశంలో ఎంతోమంది ఉన్నారు. వారిలో ప్రముఖుల వివరాలు ఎస్వి రంగారావు తెలుగు చలనచిత్ర చరిత్రలో విశ్వనట చక్రవర్తిగా పేరుగాంచి ఈయన తొలుత నాటకాలలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. గుమ్మడి వెంకటేశ్వరరావు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ముఖ్యంగా తండ్రి పాత్రలకు ప్రసిద్ధి చెందిన ఆయన రంగస్థల నటుడుగానే తన నటన జీవితాన్ని ప్రారంభించారు. అల్లు రామలింగ హాస్య నటుడుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా రణించిన ఈయన తొలినాళ్లలో నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు. కైకాల సత్యనారాయణ పౌరాణిక, సాంఘిక మరియు ప్రతినాయక పాత్రల్లో మెప్పించిన ఈయన నాటకాల ద్వారానే వెండితెర పరిచయమయ్యారు. తెలుగు సినిమా సౌండ్ ట్రాక్లపై నాటక సంగీత ప్రభావం క్లాసిక్ సినిమాలకు స్వీకరించబడిన ప్రసిద్ధ రంగస్థల నాటకాలు, తెలుగు సినిమా సౌండ్ ట్రాక్లు పాటల స్వరకల్పనపై రంగస్థల సంగీత యొక్క ప్రభావం అపారం మరియు చారిత్రాత్మకమైనది. తెలుగు టాకీ చిత్రాలు ప్రారంభమైన రోజుల్లో నాటకాలలో పాడే పద్యాలు, గేయాలు మరియు సంగీత శైలులు సినిమాలకు పునాది అయ్యాయి. నాటకాలలో వాడే సంభాషణల స్పష్టత అంటే డిక్షన్, పద్యాలలోని తీవ్రత మరియు సంగీతంలోని ఆర్ద్రతను మొదటి తరం దర్శకులు, సంగీత దర్శకులు సినిమాల్లోకి విజయవంతంగా తీసుకువచ్చారు. సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు, ఘంటసాల మరియు పెండ్యాల నాగేశ్వరరావు వంటి దిగ్గజాలు నాటక సంగీతంలోని మాధుర్యాన్ని, శాస్త్రీయతను సినిమా పాటలలో ప్రతిబింబించారు. పద్యాలను నేరుగా సినిమాల్లో ఉపయోగించడం, హార్మోనియం, తబలాలు ప్రాధాన్యత మరియు గాత్రానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం నాటక సంగీతం ద్వారా వచ్చిన ముఖ్యమైన మార్పులు. ఇప్పుడు మీరు వినబోయే సినిమా పాట వాగ్దానం తెలుగు చిన్న చిత్రం 1961 అక్టోబర్ 5న విడుదలైన సినిమా. పాటల రచయిత ఆచార్య యాత్రేయ. దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలోని అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి జంటగా నటించారు. ఈ చిత్రానికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు సమకూర్చారు.

0: ఇది సీతాకళ్యాణ సత్కథ. 40 రోజుల నుంచి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను. అంచేత కించిత్తు గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తుంది. నాయన కాస్త పాలు మిరియాలు ఏమైనా.
1: సిద్ధం సిద్ధం.
0: భక్తులారా, సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధి వీరుల్లో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందరమూర్తి. అతడెవరయ్యా అంటే

0: Apex Dental Centre provides complete quality dentistry to the entire family at affordable prices. We have highly experienced dentists and specialists to address all your dental needs. Apex Dental provides general and children dentistry, cosmetic dentistry, implants, crowns and bridges. Apex Dental is located at four convenient locations: Liverpool, Balcombe Hills, Quakers Hill and Wentworthville. Make an appointment today. Please call 1300 Apex Dental. For details, please visit our website www.apexdentalcentre.com.au. Apex Dental has Telugu speaking dentists at all locations. Apex Dental Centre is a proud sponsor of Telugu Vani on 2000 FM.
1: Wins Taxation Services అన్ని రకములైన ఆదాయపు పన్ను మరియు సెల్ఫ్ మేనేజ్డ్ సూపర్ ఫండ్, నెగటివ్ గేరింగ్, ఇంకా హోమ్ అండ్ బిజినెస్ లోన్ వ్యవహారాల కోసం ఆస్ట్రేలియా టాక్సేషన్ రంగంలో ఎంతో అనుభవజ్ఞులైన శ్రీ కూచి శ్రీనివాసరావు గారిని 02989378777 లేదా 04133627977 పై సంప్రదించండి. Wins Taxation Office is in George Street, Parramatta. You do your business and we do your business. Wins Taxation is a proud sponsor of Telugu Vani on Radio 2 FM 98.5.

0: తను మా వెబ్సైట్ సిడ్నీ తెలుగు .org ద్వారా తెలియచేయగలరు. 9:20లోగా ప్రత్యేక కార్యక్రమం తర్వాయి భాగంలోకి వెళ్తాము.
1: సని గని సని సని రి సని ధని నిధ సని ధ మ గ మ త

శబాస్ శబాస్. ఆ ప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షం నుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటమున్న చెలికత్తెతో ఎంత సోగ

అని ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరూ ఎక్కడి వారక్కడ చల్లబడిపోయారట. మహావీరుడైన రావణాసురుడు కూడా, హా, ఇది నా ఆరాధ్య దైవమగు పరమేశ్వరుని చాపము, దీనిని స్పృశించుటయే మహాపాపము అని అనుకునేవాడై వెనుదిరిగిపోయాయట. తదనంతరంబున ఇన కుల తిల్లకుడు

0: మన గుండె నృపులకు జల్లుమని జానకి దేహము ఒక నిమేషము నందే నయము జయమును భయము విస్మయము గదురా శ్రీమద్ రమణ గోవింద.
1: భక్తులందరూ చాలా నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉంది. మరొక్కసారి జయ శ్రీమద్ రమణ గోవింద. భక్తులారా, ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగం కావించినాడు. అంతట

ఈ పాట సినిమాలోని హీరో అండ్ హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్గా వాడుకుంటూ వాళ్ళిద్దరిని కలిసినట్టు చూపిస్తారు. అదే విధంగా శ్రీనగర్ జా తనయ సహృదయం హరికథను కూడా ప్రజెంట్ చేస్తూ ఘంటసాల బృందం వారు సినిమాలో ప్రదర్శించారు. ఈ దీనికి రచన శ్రీశ్రీ అనడం అనేది ఎంతమంది తెలుసో అదొక విచిత్రం. తర్వాత

0: రంగస్థల నాటకాలుగా ప్రసిద్ధి చెంది, ఆ తర్వాత వెలుగులలో క్లాసిక్ సినిమాలుగా స్వీకరించబడిన ప్రసిద్ధ నాటకాలు మరియు చిత్ర వ్యూహాలలోకి వస్తే మాయాబజార్, ఇది సతీ సావిత్రి, పాండవ విజయం వంటి పురాణ నాటక శైలిని మరియు పద్య నాటకాలను ప్రతిబింబించే అద్భుత దృశ్య కావ్యం. శ్రీకృష్ణ తులాభారం, ఈ పద్య నాటకం ఆధారంగా మరియు నాటకాలలోని పద్యాల స్ఫూర్తితో ఎన్నో పౌరాణిక చిత్రాలు వచ్చాయి. కన్యాశుల్కం, గురుజాడ అప్పారావు గారు రాసిన ఈ ప్రసిద్ధ సాంఘిక నాటకం ఆ తర్వాత అద్భుతమైన క్లాసిక్ సినిమాగా తెరకెక్కింది. సతీ సావిత్రి, రంగస్థలంపై అత్యంత ఆదరణ పొందిన పౌరాణిక నాటకం, వెండితెరపై కూడా అదే స్థాయి ప్రాచుర్యం పొందింది. నర్తనశాల, పద్య నాటకాలలోని భావ తీవ్రతను, డైలాగ్ డెలివరీని తెరపై ఆవిష్కరించిన గొప్ప చిత్రం. కులగోత్రాలు, మాలపిల్ల, నాటి, అంటరానితనం మరియు సామాజిక సమస్యల నేపథ్యంలో రంగస్థలంపై ప్రదర్శింపబడిన నాటకాల స్ఫూర్తితో రూపొందిన సాంఘిక చిత్రాలు. ఇప్పుడు మనము రాముడు భీముడు చిత్రంలో 1964లో విడుదలైన ఒక తెలుగు చిత్రం, ప్రముఖ నిర్మాత డి రామానాయుడు సురేష్ ప్రొడక్షన్ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం. చిత్రం విజయవంతమైన అనేక చిత్రాలు మాతృక అయింది. నందమూరి తారకరావుది పాత్ర అభినయం ఈ మొదటిసారి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన వారు. మిగతా వారు జమున, ఎల్ విజయలక్ష్మి, ఎస్వి రంగారావు తదితరులు. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు సరపరిచారు. రాజు పేద నవలలో ఒక పోలికతో ఉన్న యువరాజు పేద బాలుడు స్థానాలు మారుతారు. అదే విషయాన్ని మీద ఆధారపడి రాముడు భీముడు కథ తయారైంది.
1: అయితే ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలనుకుంటా, నందమూరి తారక రామారావు గారి సినిమాలు అంటే ఆయన సినిమాలలో ఒక పాత్ర ఉంటుంది, కాకపోతే ప్రతి సినిమాలో నాటకీయ పాత్రలు మారువేషాలు కూడా
0: ఆ విషయాన్ని మనం తర్వాత కూడా అంతర్నాటకాల గురించి కొద్ది వివరణ తర్వాత వస్తుంది.

0: ఏమిటేమిటేమిటి మంచి కాలం అంటున్నా, ఎలాగుంటుందో అది సిద్ధంగా చెప్పు.
1: దేశ సంపద పెరిగే రోజు మనిషి మనిషిగా బ్రతికే రోజు,
0: దేశ సంపద పెరిగే రోజు మనిషి మనిషిగా బ్రతికే రోజు,
1: గాంధీ మహాత్ముడు కలగన్న రోజు,
0: నెహ్రూ అమ్మ చూడు నెలకొల్పు రోజు.

0: మీరు తెలుగువాణి కార్యక్రమాలు రేడియో 2000 FM 98.5 మెగాహెర్ట్స్ తరంగాలపై వింటున్నారు. మీరు మీరు గమనించారు లేదా అదే
1: ఈ పాటలు వింటూ ఉంటే ఆ కరతాళ ధ్వనులు వినిపిస్తున్నాయి.
0: దాని అంత కారణం ఏంటి చెప్పండి? అంటే ఇప్పుడు దాకా విన్న పాటలన్నీ స్టేజ్ మీద దృశ్యకావ్యంగా రూపొందించిన పాటలే ఇప్పటి వరకు మనం విన్నాం. ముందు ముందు కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. తర్వాత మధ్యలో మారువేషాలతో వచ్చే పాటలు కూడా కారణ సినిమాలో అంతర్భాగంగా వచ్చే వివరణ తెలుస్తుంది మనకి. అయితే ఇప్పుడు ఈ నాటక సంగీతాన్ని సినిమాకు అనువర్తించిన ప్రముఖ సంగీత దర్శకులలోకి వస్తే, నాటక రంగం నుండి వచ్చి ఆ శైలిని సినిమాకు పరిచయం చేసిన క్లాసిక్గా మార్చిన కొందరు దిగ్గజాల గురించి మనం తెలుసుకుందాం. సాలూరి రాజేశ్వరరావు, వారి శైలి ఏంటంటే శాస్త్రీయ సంగీతంలో దిట్ట, నాటకాలలోని రాగయుక్తమైన పద్యాల శైలిని వెండితెరకు అద్భుతంగా నప్పించారు. ప్రసిద్ధ చిత్రాలు వారు తీసినది మల్లీశ్వరి, విప్రనారాయణ, మిస్సమ్మ. ప్రత్యేకత ఏంటంటే లలిత సంగీతాన్ని కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని జోడించి అమరమైన క్లాసిక్ అందించారు. తర్వాతి వారు పెండ్యాల నాగేశ్వరరావు. వారి శైలి పౌరాణిక నాటకాల పద్య ధోరణి, డైలాగ్ డెలివరీకి సరిపోయే సంగీతాన్ని సృష్టించడంలో సిద్ధహస్తులు. వారి ప్రసిద్ధ చిత్రాలు మహామంత్రి తిమ్మరసు, శ్రీకృష్ణార్జున యుద్ధం, భూ కైలాస్. వారి ప్రత్యేకత ఘంటసాల గారితో ఆయన పాడించిన పద్యాలు నేటికీ తెలుగు నాటక రంగంలోనూ సినిమాల్లోనూ మైలురాయి. తర్వాత ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గురించి తెలుసుకుంటే, వారి శైలి స్వయంగా పద్యాలు పాడటంలో మరియు స్వరకల్పన చేయడంలో అద్వితీయుడు. నాటక పద్యానికి సినిమా గ్లామర్ అద్దిన మహానుభావుడు. ప్రసిద్ధ చిత్రాలు మాయాబజార్, నర్తనశాల, పాండవ వనవాసం. ప్రత్యేకత కరుణ, రౌద్ర, శృంగార రసాలను కేవలం గాత్రంతో మరియు సంగీతంతో పలికించగలగడం ఆయన ప్రత్యేకత. ఇప్పుడు వినబోయే పాట అన్నపూర్ణ పిక్చర్స్ నిర్మించిన వెలుగునీడల నుంచి మంచి సాంఘిక చిత్రం. ప్రతి మనిషి జీవితంలో వెలుగునీడలు ఉంటాయని, వాటిని ధీరోదాత్తంగా ఎదుర్కొనాలని హితవు చెప్పే ఈ చిత్రం ప్రతి సన్నివేశాన్ని రసవత్తరంగా తీర్చిదిద్దారు దర్శకులు ఆదిత్య సుబ్బారావు.

0: సాయంత్రం ప్రశ్న మరొకసారి. మీరు చూసిన ఒక నాటకం లేదా మీకు నచ్చిన రంగస్థల నటులు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం మాకు 9:20 లోపల మా సిడ్నీ తెలుగు .org వెబ్సైట్ ద్వారా తెలియచేయగలరు.
1: సినిమాలలో వచ్చే విరాళాల సేకరణ లేదా ఛారిటీ ప్రదర్శనలు మరియు పాటలు సమాజానికి మంచి సందేశాన్ని ఇవ్వడానికి, సహాయం అందించడానికి లేదా కథలను ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడతాయి. ఇవి సాధారణంగా సినిమాలలో ఏదైనా అనాథ శరణాలయం, వృద్ధాశ్రమం లేదా ఒక పెద్ద కష్టంలో ఉన్న వారిని ఆదుకోవడానికి నిర్వహించే స్టేజ్ షోల రూపంలో ఉంటాయి. వాటి ప్రాముఖ్యత కథలలో కీలకమైన మలుపు. చాలా చిత్రాలలో హీరో లేదా హీరోయిన్ తమ లక్ష్యం కోసం లేదా సమాజంలో ఎవరైనా బాధితుల సహాయం చేయడానికి ఈ పాటల ద్వారా విరాళాలు స్వీకరిస్తారు. ఈ ప్రదర్శనల ద్వారా సినిమాలోని పాత్రల మంచి మనస్తత్వాన్ని మరియు ఉద్దేశాన్ని దర్శకుడు ఎగ్జిబిట్ చేస్తారు అన్నమాట. తర్వాత ఇంకోటి సామాజిక సందేశం వస్తే, కేవలం వినోదం మాత్రమే కాకుండా ఆ పాటల ద్వారా సమాజంలోని అవసరమైన వారికి సహాయం చేయాలనే స్ఫూర్తి ప్రేక్షకులకు తెలియజేస్తారు. దీని శైలి, ఈ పాటలు సాధారణంగా డ్యాన్స్ ప్రోగ్రాములు, సంగీత కచేరీలు, నాటకాలు, వీధి నాటకాలు లేదా లైవ్ కాంపిటీషన్ లాగా కూడా. చిరంజీవి మగమహారాజు సినిమాలో సైకిల్ యాత్ర ఉంటుంది డబ్బు సాధించడానికి కోసం. సో అలా రకరకాల సినిమాల్లో అనేక విధాలుగా వీటిని ఉపయోగించారు. ఇప్పుడు సినిమాలలో కళాశాల వారోత్సవాలు లేదంటే యానివర్సరీస్కి వచ్చినప్పుడు కథ మలుపు తిప్పే కీలకమైనవిగా ఉంటాయి. లవ్ స్టోరీలు, స్నేహం, డ్యాన్స్ పోటీలు మరియు కొన్నిసార్లు సంఘర్షణలు ఈ సన్నివేశాల్లో ప్రధానంగా కనిపిస్తాయి. ఇప్పుడు మీరు వినబోయే పాట ఆత్మగౌరవం 1966 కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు కాంచన ముఖ్య పాత్రలో నటించారు. ఈ చిత్రానికి నిర్మాత దుగ్గిపాటి మధుసూదన్ రావు, సాలూరి రాజేశ్వరరావు ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఆత్మగౌరవం సినిమా కె విశ్వనాథ్కు దర్శకునిగా తొలి సినిమా. సినిమాకు కథ ఎదనపూడి సులోచన రాణి, గొల్లపూడి మారుతీరావు అందించగా గొల్లపూడి మారుతీరావు, బమిడిపాటి రాధాకృష్ణ మాటలు రాశారు. సినిమాను అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై నిర్మించారు.
2: అంతేకాదు, వయసులో తొందర పెట్టి ముందుకు లాక్కు వెళ్లే ప్రేమ వయసు మళ్ళగానే విషాదానికి, విడాకుడికి దారితీస్తుంది. విదేశీ పద్ధతులన్నీ మంచివనుకుని గుడ్డిగా అనుసరించడం పొరపాటు. వాటిలోని మంచిని మాత్రం గ్రహించి మన సాంప్రదాయాలకు అనువదించుకుంటే మన దేశం ఇంకా పురోగమిస్తుంది. పెళ్లి చేసుకున్నాకే భార్యాభర్తల ప్రేమానురాగాలు పెరుగుతాయని భారత సంప్రదాయం చెబుతూ ఉంది. సావిత్రి పేరు తలచుకుంటేనే చెయ్యెత్తి నమస్కరించే స్త్రీలు, భర్తతో పాటు సహధర్మాన్ని పాటించే కస్తూరిబాలు మన దేశంలో ఉన్నారు. వాళ్ళ అడుగుజాడలే మనది. వివాహ బంధాన్ని గౌరవించి పెర్రితల్లు వేసే ప్రేమను వెనక్కి ఉంచడమే మనకు శ్రేయస్కరం. అందుచేత ముందు పెళ్లి, తర్వాతే ప్రేమ.
3: బజగోవిందం గారు, మీ అమ్మాయి నిజంగా జడ్జి గారు అమ్మాయి అనిపించుకుంది. లా చదివించకూడదు.
4: బంధుత్వాలన్నీ ఇంటి దగ్గర, ఇక్కడ మన పని నిష్పక్షపాతంగా నిర్ణయించడం, దట్స్ ఆల్.
5: దయచేసారు గీతాదేవి గారు, ఇన్నాళ్ళు మీరు చూపులతో పొడి చేస్తారనుకున్నాను, మాటలతో కూడా నరికేశారు.
6: ఆర్ట్స్ కాలేజీ విద్యార్థిని కుమార్ గీతాదేవి గారు ప్రసంగం విన్నారు. ఇప్పుడు సైన్స్ కాలేజీ విద్యార్థి మిస్టర్ బి శ్రీనివాసరావు మాట్లాడతారు. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆయన వాదం. మిస్టర్ శ్రీనివాసరావు,

మింటి పెళ్ళాడే దమయంతి రుక్మిణియ పిలిపించే శ్రీకృష్ణుని తొలుత మనసిచ్చి మనువాడే దుష్యంతుడు పాతవరవళ్ళు.

0: ఇంతటితో ఈ పోటీలు ముగిశాయి. ఈనాటి సభకు అధ్యక్షత వహించిన మాజీ న్యాయమూర్తులు, గౌరవనీయులు శ్రీ నీలకంఠం భజగోవిందం గారు ఫలితాలు తెలియజేస్తారు.
1: సభకు నమస్కారం.
0: ప్రేమించి పెళ్లి చేసుకోవాలా, పెళ్లి చేసుకుని ప్రేమించాలా?
1: ఇలాంటి సజీవమైన సమస్యలు తీసుకుని ఈ పోటీలు ఏర్పాటు చేసినందుకు ఈ కార్యకర్తలను ముందుగానే అభినందిస్తున్నాను. ఈ ప్రేమ, పెళ్లి అనే విషయాలు చూశారు మీ అందరి జీవితాల్ని ఎదుర్కొనే సమస్యలు, అందుకని ఉపన్యాసాలు కూడా చాలా జోరుగా సాగాయి. చాలా సంతోషం. ఇకపోతే ఈ పోటీలో తన వాదాన్ని సంగీతంతో మిలాయించి సభకుల్ని గుబాలింపజేసిన సైన్స్ కాలేజీ విద్యార్థి బి శ్రీనివాసరావుకు మొదటి బహుమతి ఇస్తున్నాం. రెండవ బహుమతి పొందినారు ఆర్ట్స్ కాలేజీ విద్యార్థిని కుమార్ ఎం గీతాదేవి.
2: మీ అమ్మాయిగా
1: ఆర్డర్ ఆర్డర్.
3: Westmead Doctors is a medical centre committed to total family care. Westmead Doctors has a GP, allied health and many specialist services. Westmead Doctors have a psychologist, physiotherapist, dietitian, podiatrist and breastfeeding consultant. It also has paediatricians, newborn specialists and a physician who specialises in the health of elderly and senior citizens. Please note that Westmead Doctors have Telugu and Hindi speaking GPs and specialists. Westmead Doctors is located within the Coles complex on Darcy Road, Westmead. Westmead Doctors is open 7 days a week and bulk billing is available. You can walk in or make an appointment by phoning 9687 4000 or online via our website www.westmeaddoctors.com.au. Westmead Doctors is a proud sponsor of Telugu Vani on Radio 2 Triple O FM.
4: TaxStar, Taxation and Accounting Services. Anni rakala aadayapu pannu, business tax returns, GST, capital gains, new business setup, self-managed super fund, mariyu payroll services koraku ఆస్ట్రేలియన్ టాక్సేషన్ అండ్ అకౌంటింగ్ రంగంలో అపార అనుభవజ్ఞులు అయినటువంటి శ్రీ రాజా యలమంచి గారిని 04334287444 లేదా raja@taxstar.com.au ద్వారా సంప్రదించగలరు. వీరి ఆఫీస్ అడ్రస్ సూట్ 208 34 డమ్వే, ఓరన్ పార్క్. టాక్స్టార్ పీటీవై లిమిటెడ్ ఈజ్ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగు వాణి రేడియో మరియు సిడ్నీ తెలుగు అసోసియేషన్.
5: ఈ వారం ప్రశ్న మరొకసారి, మీరు చూసిన ఒక నాటకం లేదా మీకు నచ్చిన రంగస్థల నటులు ఎవరు? త్వరపడండి, ప్రశ్నకు సమాధానం 9:20 లోపల తెలియచేయండి. మీరు చూస్తున్న వేస్తున్న ఈ నాటకంలో పాటలు చెప్తూ ఉంటే నాకు ఒక సన్నివేశం ఒకటి గుర్తొస్తుందండి. మామూలుగా కాలేజీ యానివర్సరీస్లో ఏకపాత్రాభినయం వేషాలు వేస్తూ ఉంటారు. అప్పుడు మధ్యలో మేము అక్కడ కూర్చున్నప్పుడు ఒక బిచ్చగాడు వచ్చి అడుక్కోవటం, ఇది సినిమాలో కూడా సన్నివేశం ఉంది, అడుక్కుంటే అందరూ ఆ బిచ్చగాడికి వేస్తారు. ఆఖరికి ఆ బిచ్చగాడే ఆ పాత్రధారి, ప్రైజ్ బహుమతి అతనికి వస్తుంది అన్నమాట.
6: ఈ ఆత్మగౌరవం పాటంలో అదే విధంగా ఉంటుంది మొదట, తర్వాత అట్లా హిందీలో కూడా అలా చాలా సినిమాలు అలా స్టేజ్ నుంచి వచ్చి పర్ఫామ్ చేస్తూ వెనకాల స్టేజ్ వెనకాల నుంచి కానీ ఆడియన్స్ మధ్యలో నుంచి కానీ నడుచుకుంటూ వచ్చి నటన చూపిస్తూ బహుమతి గెలుచుకున్న వాళ్ళ కథలను చిత్రాలలో చాలా విధంగా చూపించారు అది. మీరు తెలుగువాణి కార్యక్రమాలు రేడియో 2000 FM 98.5 MHz తరంగాలపై వింటున్నారు. తెలుగు సినిమాలలో అంతర్నాటకాలు అంటే ప్లే విత్ ఇన్ ఎ ఫిల్మ్ ఆర్ థియేటరికల్ పర్ఫార్మెన్స్ అనేది ఒక ప్రత్యేకమైన కథా విధానం. ప్రధాన కథకు ఆటంకం కలగకుండా పాత్రల మానసిక సంఘర్షణ లేదా కథా గమనాన్ని తెలియజేయడానికి దర్శకులు ఈ నాటకాలను ఒక అద్భుతమైన వేదికగా ఉపయోగించుకుంటారు. తెలుగు సినిమాలలో ప్రసిద్ధి చెందిన కొన్ని అంతర్నాటకాలు వాటి ప్రాముఖ్యత చూస్తే భక్త కన్నప్ప ఈ సినిమాలో శివభక్తిని చాటి చెప్పే ఘట్టాలు నాటక రూపంలో అద్భుతంగా ప్రదర్శింపబడతాయి. శ్రీకృష్ణ అవతారం NTR నటించిన ఈ చిత్రంలో పౌరాణిక ఘట్టాలను అంతర్నాటకాలుగా మలిచి ప్రేక్షకులను అలరించారు. నర్తనశాల కథలో భాగంగా వచ్చే ద్రౌపది కీచకుల నాటక సన్నివేశం తెలుగు సినిమా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది. సామాజిక మరియు సందేశాత్మక నాటకాలు ఈ తరహా చిత్రాలలో కురుక్షేత్రం, మహాభారత ఘట్టంలోని నాటకీయం చూపించి పాత్ర భావోద్వేగాలను పండిస్తారు. గుణసుందరి కథ నాటకాలను పోలిన జానపద శైలి కథనంతో అద్భుతంగా రూపొందించబడిన చిత్రం. అంతర్నాటకాల పాత్రలు వాటి ప్రత్యేకతల్లోకి వస్తే, కథలను మలుపు తిప్పే అంతర్నాటకాల పాత్రలు చెప్పే డైలాగులు లేదా పద్యాలు ప్రధాన కథలోని హీరో లేదా విలన్ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ నాటకాలలో ఘంటసాల బాలు వంటి దిగ్గజ గాయకులు పద్యాలు పాటలు ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చారు చాలా సినిమాలలో. ఇప్పుడు మనం వినబోయే సినిమా భక్త కన్నప్ప బాపు దర్శకత్వం వహించగా కృష్ణంరాజు, వాణిశ్రీ, రావుగోపాలరావు ప్రధాన పాత్రల్లో నటించిన 1976 నాటి తెలుగు భక్తిరస ప్రధాన చలనచిత్రం. సినిమాను గోపికృష్ణ మూవీస్ పతాకంపై నటుడు కృష్ణంరాజు తమ్ముడు యువి సూర్యనారాయణరాజు నిర్మించారు. ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయ మహత్వంలోని ముఖ్యమైన భాగాన్ని తిన్నడు లేదా కన్నప్ప కథను స్వీకరించి సినిమాగా తీశారు. ప్రముఖ కవి దూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యం కావ్యంలో ఆ క్షేత్ర మహత్యంలో భాగంగా ఈ కథాంశం ఉంది. 1954 కొన్ని తేడాలతో ఈ కథాంశంపై కాళహస్తి మహత్సవం సినిమాగా వచ్చింది. ఆ సినిమాలో కన్నడ కంఠీరవ రాజకుమార్ నటించారు. ఇప్పుడు మనం వినే పాట కండ గెలిచింది కన్నే దొరికింది.
5: హుషారు నింపే పాట.
6: రచన సింగిరెడ్డి సి నారాయణ రెడ్డి, గానం వి రామకృష్ణ, పి సుశీల.

0: తర్వాత అంతర్నాటకాలు తెలుగు చిత్రసీమకు సంపద సాంప్రదాయ కళల పట్ల ఉన్న గౌరవాన్ని దర్శకుల సృజనాత్మకతను చాటి చెప్తాయి. రామారావు సినిమాలలో అంతర్నాటకాలు బహుశా పౌరాణికాల ప్రభావం ఆ రోజుల్లో ఎక్కువ ఉండటం దీనికి కారణం కావచ్చు. ప్రారంభంలో అందరి చిత్రాలు హీరోల చిత్రాలతో చోటు చేసుకున్న ఈ అంతర్నాటకాలు ఆ తర్వాత కాలంలో ఎన్టీఆర్ చిత్రాలలో ఎక్కువగా కనిపించాయి. పురాణ పురుషునిగా ఆయనకున్న ఇమేజ్ని ఈ రకంగా ఉపయోగించాలన్న అభిప్రాయంతోనే ఏమో ఎన్టీఆర్ సాంఘికాల్లో పౌరాణిక అంతర్నాటకాలను చేర్చేవారు దర్శక నిర్మాతలు. ఇటువంటివి రామారావు కూడా ఇష్టం కావడంతో ఆయన అభ్యంతరం చెప్పేవారు కాదు. ఆయన సినిమాలలో కొన్ని అంతర్నాటకాలు దానికి వస్తే అగ్గిరాముడు సినిమా, జయసింహ చరణదాసి, రాముడు భీముడు, ఉమ్మడి కుటుంబం, శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ, దేవాంతకుడు వగేరే సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మనము వినబోయే పాట మనుషుల్లో దేవుడు, ఎన్టీఆర్ మరోసారి ప్రవరాక్యుడుగా పాత్రను పోషించిన చిత్రం ఇది. ఈ సినిమాలలో వచ్చే అంతర్నాటకంలో వరోధినిగా వాణిశ్రీ నటించారు. ఈ చిత్రంలో అంతర్నాటకాన్ని మాత్రం రంగుల్లో చిత్రీకరించిన విశేషం. తర్వాత ఈ ప్రవరాక పాత్రను ఎన్టీఆర్ తన నటన జీవితంలో రెండుసార్లు పోషించారు. ఒకటి శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథా చిత్రంలో తొలిసారిగా ఎన్టీఆర్ ఆ పాత్ర పోషించారు, అప్పుడు జమున వరోధిని. ఇప్పుడు మనము అహో ఇమవన్నగము భరతావనికే తలమాణికము అనే గీతాన్ని నారాయణ రెడ్డి రాయిగా సుశీల ఘంటసాల పాడారు. ఈ అంతర్నాటకంలో నేపథ్యంలో వినిపించే స్వరం నిర్మాత అట్లూరి పునరీకాక్షయ్యది.
1: అద్భుతమైన అరుదైన పాట. వరుధిని ప్రవరాక్య సన్నివేశాన్ని ఇప్పుడు కళ్ళు ముందు ఉంచబోతున్నారు అన్నమాట. అయితే ఈ పాట ద్వారా
0: మన చరిత్ర నన్నయ్య గారు రచించిన కావ్యంలోంచి వరోధిని ప్రవరాక్య నాటకం.
2: పితామహ అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర తెలుగు ప్రబంధాలలో మొదటిది. ఆ మహాకావ్యంలోని సుమధుర ఘట్టమే వరూధిని ప్రవరుల వృత్తాంతం. ఎవరా వరూధిని? దివి నుండి భువికి దిగి వచ్చిన అప్సర శిరోమణి. మరి ప్రవరుడు నిష్ఠాగరిష్ఠుడు, నిత్యాగ్నిహోత్రి, నిరతాన్నదాత. ఒకనాడు ఆకస్మికంగా తన ఇంటికి అతిథిగా విచ్చేసిన సిద్ధుణ్ణి సేవించి తన తీర్థయాత్రా సందర్శన కుతూహలాన్ని విన్నవించాడు ప్రవరుడు. అనుగ్రహించాడు సిద్ధుడు, కాలికి పసరు పూశాడు, రివ్వున గగనానికి ఎగిరాడు ప్రవరాక్యుడు. ఎన్నెన్నో తీర్థాలను దర్శించి చివరికి చేరుకున్నాడు ఉత్తుంగ తుంగ హిమాలయ సన్నిధికి.

0: ఇప్పుడు ప్రసిద్ధ జానపద నాటక రూపాల్లోకి వస్తే బుర్రకథల్లో ఇందులో పర్టికులర్గా ఒక పల్లెటూరు సినిమాలో ఎన్టీఆర్ అక్కినేనిపై చిత్రీకరించిన బుర్రకథ జానపద కళకు అద్దం పడుతుంది. మీరు తెలుగువాణి కార్యక్రమాలు రేడియో 2000 FM 98.5 MHz తరంగాలపై వింటున్నారు. తర్వాత అదే బుర్రకథ కృష్ణ నటించిన చిత్రంలో విప్లవ వీరుడు అల్లూరి కథను బుర్రకథ రూపంలో చెప్పి ప్రజలలో స్ఫూర్తి నింపుతారు. తర్వాత వీధి నాటకాలు యక్షగానాలు అంటే స్ట్రీట్ ప్లేస్ అనే యక్షగానంలో వస్తే మాయాబజార్లోని లక్ష్మణ కుమారి పెళ్లి కోసం జరిగే హడావిడి, శశిరేఖ అభిమన్యుల ప్రేమ ఘట్టాలు జానపద నాటక శైలిలోనే సాగుతాయి. శివలీలలను జానపద మరియు పౌరాణిక మిశ్రమ శైలిలో నాటక రూపంలో ప్రదర్శించారు భూ కైలాస్ చిత్రంలో. తర్వాత హరికథలు కోలాటాలకు వస్తే లవకుశలో నగర వీధుల్లో పాడే రామాయణ గాథ జానపద వీధి నాటక శైలికి పరాకాష్ఠ. తర్వాత ముత్యాల ముగ్గు, ఇందులో వచ్చే జానపద కోలాట నృత్యాలు పాటల కథాగమనాన్ని ముందుకు తీసుకెళ్తాయి. ఇప్పుడు మీరు వినబోయే పాట,
1: ఇక్కడ ఒక విషయం మాట్లాడాలి. మాయాబజార్లో అక్కడ శ్రీకృష్ణుడు ఎన్టీఆర్, ఆయన ముందే మళ్ళీ మరొక నాటకం ఆయన మీదే, ఆయన బాలలీలలను
0: చూపెడుతూ. సో అది కూడా అదేంటంటే చిన్నపిల్లల చేత అక్కడ కృష్ణుడు ముందే నాటక రూపంలో అన్ని ప్రదర్శించడానికి ముందు తీసుకెళ్తూ ఉంటారు కదా, అంటే సన్నివేశం క్రియేట్ చేయడానికి. ఇప్పుడు మనము ఈ నెక్స్ట్ పాట మనం వినేది ఏంటంటే 1977లో సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రం కురుక్షేత్రం. పౌరాణిక బ్రహ్మగా పేరుగాంచిన కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో భారీ తారాగణంతో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు, చంద్రమోహన్, మోహన్ బాబు, బాలయ్య, జమున, అంజలిదేవి, విజయ నిర్మల నటించిన సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు అందించారు. మహాభారత కథల్లోని సుభద్ర పరిణయం, రాజసూయాయం, మహాజూదం, కౌరవ పాండవ సంగ్రామం, పాండవ విజయం సన్నివేశాలతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. సుభద్ర పరిణయానికి పర్టికులర్ దానికి వస్తే ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు నటించిన చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు మనం వినేది మోగింది కళ్యాణ వీణ, కృష్ణ, విజయ నిర్మల నటించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గారు పాడారు, రచన సి నారాయణ రెడ్డి.
1: మీరు వింటున్నారు తెలుగువాణి కార్యక్రమాలు 98.5 FM 2000 తరంగాలపై.

0: Are you looking for a comprehensive dental checkup and clean? At Lily's Dental, we offer a full checkup and clean for only $150. We also offer free consultations for all cosmetic treatments. Plus, great news for families. Kids who are eligible for $1,132 from Medicare, which is bulk billed for your convenience. And here's an extra treat. When you book an appointment for your child, they will receive free movie tickets once they complete their treatment. Visit us at 250 Marylands Road, Marylands 2160, and don't miss out. Call us today at 867-75720 to book your appointment. We look forward to taking care of your smile at Lily's Dental.
1: నాటకాల ముఖ్య ఉద్దేశాలకు వస్తే కథను నడిపించడం, విలన్ చేసే అన్యాయాలకు హీరో నాటకం ద్వారా రాజుకు లేదా ప్రజలకు వివరించడం, హాస్యం మరియు వినోదం సామాన్య ప్రజలకు ఆకట్టుకోవడానికి వీధి భాగవతం హాస్యపాత్రను ప్రవేశపెట్టడం, భక్తి మరియు నీతి సమాజంలో ధర్మం ఎలా గెలుస్తుందో జానపద కళల ద్వారా సూటిగా చెప్పడం, పాత సినిమాల్లోని ఈ జానపద నాటకాలకు ఘంటసాల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పీలీల వంటి గాయకులు అందించిన గళం ఆ నాటకాలను చిరస్మయం చేసింది. ఇప్పుడు మనము ఇదే పంద్యాలో అంటే విలన్ చేసే అన్యాయాలకు హీరో నాటకం ద్వారా ఎలా మనం చూస్తా అనే విషయాన్ని చెలల్ కాపురం చిత్రంలో కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా, శోభన్ బాబు, వాణిశ్రీ, నాగభూషణ ముఖ్య పాత్రలో నటించారు. అమృత ఫిలిమ్స్ చిత్రాన్ని నిర్మించారు అన్నమాట. కెవి మహాదేవన్ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రంలో టూకీగా చెప్పాలంటే హీరో రాము శోభన్ బాబు వాళ్ళ బాబాయ్ రావు గోపాలరావు దగ్గర వ్యవసాయం చేసుకుంటూ కాలం గడుపుతాడు. రాముకు ఒక చెల్లెలు మణిమాల ఉంటుంది. రాముకి రచన చేసే అలవాటు ఉంటుంది. నీ రచనల వల్ల ఎవరికి ఉపయోగం లేదు, పట్నం వెళ్ళి కొంత డబ్బు సంపాదించి దాన్ని పెళ్లి చేసి అత్తారింటికి పంపమేంట్రా అని వాళ్ళ బాబాయ్ అంటాడు. దాంతో రాము పట్నం వస్తాడు. రచనలను అచ్చివహించడానికి ప్రజల చుట్టూ తిరుగుతాడు. కానీ అతని అవతారం అంటే ఆ సినిమాలో ముఖం నలుపుగా ఉంటుంది, చూసి ఎవరు అచ్చివేయడానికి ముందుకు రారు. ఇంతలో రాముకి తన చిన్ననాటి మిత్రుడు శ్రీరామ్ అంటే నాగభూషణం ఎదురవుతాడు. కుశల ప్రశ్నలు అడిగి తన ఇంటికి తీసుకెళ్లి వెళ్తాడు. చూడరా రాము, ఈ రోజుల్లో డబ్బు లేకపోయినా పర్వాలేదు, కానీ దర్జాగా దర్పంగా తిరగాలి, అప్పుడే సంఘంలో మనిషికి విలువ. అందుకే నీ రచనలు అచ్చివేయడానికి బాగున్నా ఎవరు ముందుకు రాలేదు అంటాడు శ్రీరామ్. సరే శ్రీరామ్, నువ్వు ఒక పని చెయ్యి, ఏమిట్రా అది అన్నాడు. నా రచనలన్నీ నీ రచనలుగా చెప్పి అచ్చివేయించు. సరేనా, అదేమిట్రా నువ్వు ఇంకేం మాట్లాడకు శ్రీరామ్, సరే అని చెప్పి రచనలన్నీ ప్రెస్కి తీసుకెళ్తాడు. అక్కడ పబ్లిషర్ శ్రీరామ్ తెచ్చిన రచనలను మెచ్చుకొని అచ్చివేయటానికి ఒప్పుకుంటారు. రాము తన చెల్లెల్ని పెళ్లి చేసుకోమని శ్రీరామ్ని అడిగితే ముందు ఒప్పుకోడు. తర్వాత రాము బతిమాలగా ఒప్పుకుంటాడు. కొంతకాలం గడిచిన తర్వాత శ్రీరామ్ పేరుతో రాముకు ఒక ఉత్తరం వస్తుంది. అది ఒక అభిమాని రాధ వాణిశ్రీ రాసినది. రాము ఉత్తరం రాసిన అభిమానిని ప్రేమిస్తాడు. రాధ కూడా శ్రీరామ్ రాసిన రచనలను ఇష్టపడి ప్రేమిస్తుంది. కానీ రచనలు చేసింది శ్రీరామ్ కాదని రాము అని రాధకు తెలుస్తుంది. రాధకు తెలిసిన ఈ విషయాన్ని పాఠకుల లోకానికి తెలియజేయాలని శ్రీరామ్ అంటే తన ఇష్టమున్నట్లుగా నటిస్తుంది. చివరికి పాఠక లోకానికి రామును పరిచయం అవ్వడమే అయ్యాడో లేదో అనేది అసలు కథ. ఈ కథ మొత్తాన్ని ఈ ఒక్క పాటతో చివరిగా ఈ హీరోని తెరంగేట్రం చేయించినట్టుగా సినిమా ఆఖరిలో వస్తుంది. 1971 గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ చిత్రానికి ప్రథమ ఉత్తమ చిత్రంగా బంగారు నంది అవార్డు ప్రకటించింది.

0: ఇదిగో ఇప్పుడు మా గురువు గారు బ్రహ్మాండంగా పాడి ఆవిడికి బుద్ధి చెప్తారు చూడు.
1: కాళ్ళు గజ్జలు గజ్జల కాళ్ళు గజ్జి కాళ్ళు. గాజులు చేతుల గాజులు గాజుల చేతులు మోత గాజుల మోత. కాళ్ళు చేతులు చేతులు కాళ్ళు గజ్జల కాళ్ళు గాజుల చేతులు

0: ఇంతటి రచక రాజధానిలో ఒక్క కవి పుంగవుడు కూడా లేడన్నమాట.
1: ఉన్నాడు.

చరణ కింకిణులు కల్లు కల్లు మన కర కంకణములు గలగలలాడగా అడుగులందు కల హంసలాడగా నడుములు తరంగములూగగా వినీల కచఫర విలాస బంధుర తనూలతిక చంచలి

విశాల నేత్ర సంప్రభవజ్వాలలు ప్రసవ చరుని దహించగా పతిని కోలుపడి రతీదేవి దుఃఖితమతి రోదించగా హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమథగణము కనిపించగా ప్రమదనాథకర పంకజ భాంకృత డమరుద్ధని వినిపించగా ప్రళయకాల సంకలిత భయంకర జలధరార్భటుల చలిత దిక్కటుల చకిత దిక్కరుల వికృత ఘీంకృతుల సహస్రఫణ సంజయ

కళ్ళలోన కనుగొమలలోన అధరమ్ములోన వదనమ్ములోన కళసీమలోన కటిసీమలోన కరయుగములోన పదయుగములోన నీ తనువులోని అణువణువులోన అనంత విధముల

52 ఏళ్ల వయసులో ఎవరెస్ట్ ని అధిరోహించిన జెమినీ గణేశన్ మనవరాలు, అయోధ్య రామ మందిరానికి 500 కోట్ల రూపాయల విడరాళాలు, ఎయిర్బస్ 295 తొలి పరీక్ష విజయవంతం, ఆ త్యాగాల ఫలితమే వైభవ్ సూర్యవంశి సక్సెస్, ఆత్మబంధు సినీ ఆత్మబంధు. వార్తల వివరాలు. నమస్కారం. ఈనాటి తెలుగువాణి వార్తలు మీకు అందిస్తున్నవారు విజయమాధవి గొల్లపూడి. 52 ఏళ్ల వయసులో ఎవరెస్ట్ను అధిరోహించిన జెమినీ గణేశన్ మనవరాలు. దివంగత నటుడు జెమినీ గణేశన్ మనవరాలు డాక్టర్ ప్రియా సెల్వరాజ్ 52 ఏళ్ల వయసులో ఎవరెస్ట్ శిఖరం అధిరోహించి రికార్డ్ సృష్టించారు. ఈమె చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రి డైరెక్టర్, గైనకాలజిస్ట్. 7

శిఖరాన్ని చేరుకోవటం కష్టమైన లక్ష్యమైన దృఢ సంకల్పం ఆధ్యాత్మిక నిబద్ధతతో సాధించానన్నారు. 2021 నుంచి ఎవరెస్ట్ను అధిరోహించాలనే ఆలోచన మొదలైందన్నారు. అందుకోసం 4 ఏళ్లు శిక్షణ తీసుకున్నానని తెలిపారు. ఇల్లు, ఆసుపత్రి, మెట్లు ఎక్కటం, వంతెనలు ఎక్కటం మాత్రమే తన శిక్షణలో భాగమన్నారు. ఎవరెస్ట్ను రోజు 12-13 గంటల పాటు అధిరోహించానని, 8 రోజుల్లో చేరుకుని రికార్డు సృష్టించానని ప్రియా సెల్వరాజ్ పేర్కొన్నారు. కిందకు దిగేటప్పుడు అదుపు తప్పి కింద పడగా వెంటనే రోప్ వేసుకోవడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు. తిరిగొచ్చేదారిలో నేపాల్ రాజధాని కాఠ్మండు చేరుకున్నప్పుడు ఆరోగ్యంలో మార్పులు గమనించానన్నారు. ఎవరెస్ట్ కంటే ముందు 8163 మీటర్ల ఎత్తున్న మానస్లు శిఖరాన్ని అధిరోహించానని చెప్పారు. కుటుంబ సహకారంతో ఇది సాధ్యమైందని చెప్పారు. నేటి తరం ఇళ్లకే పరిమితమై సెల్ ఫోన్లో మునిగిపోయారని, వ్యాయామం చేసి శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచుకోవాలని సూచించారు. అయోధ్య రామ మందిరానికి 500 కోట్ల రూపాయల విరాళాలు. అయోధ్య రామ మందిరాన్ని సందర్శించే భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుండటంతో విరాళాలు కూడా భారీగా అందుతున్నాయి. ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగినప్పటి నుంచి సుమారు 15 కోట్లకు పైగా ప్రజలు ఆలయాన్ని సందర్శించినట్లు ట్రస్ట్ వెల్లడించింది. ఫలితంగా 500 కోట్లకు రూపాయలకు పైగా విరాళాలు అందాయని వివరించింది. వీటిని పారదర్శకంగా, సురక్షితంగా భద్రపరుస్తున్నట్లు తెలిపింది. గణాంకాల ప్రకారం ఒక్కో భక్తుడి నుంచి సగటున 33 రూపాయల కంటే ఎక్కువ విరాళం లభిస్తుందని ట్రస్ట్ వివరించింది. ప్రస్తుతం రోజుకి సగటున 8 రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు విరాళాలు అందుతున్నాయింది. విరాళాల లెక్కింపును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పగించారు. ఎయిర్ బస్ C-295 తొలి పరీక్ష విజయవంతం. భారతీయ విమానయాన రక్షణ రంగాల్లో సరికొత్త మైలురాయి నమోదైంది. మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ బస్ C-295 సైనిక రవాణా విమానం తొలి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకుంది. గుజరాత్లోని వడోదరాలో ఉన్న ఫైనల్ అసెంబ్లీ లైన్ నుంచి ఈ చారిత్రాత్మక తొలి విమాన ప్రయాణం సాగింది. ఆ త్యాగాల ఫలితమే వైభవ్ సూర్యవంశీ సక్సెస్. కేవలం 15 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టడం అంటే సాధారణ విషయం కాదు. ఎప్పుడో 37 ఏళ్ల కిందట క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అతి పిన్న వయస్కుడైన క్రికెటర్ రికార్డును వైభవ్ సూర్యవంశి బద్దలు కొట్టాడు. అయితే అతడి సక్సెస్ వెనుక ఎన్నో త్యాగాలు ఉన్నాయనేది కాదనలేని వాస్తవం. పిల్లలంతా ఫోన్లకు అలవాటు పడిన కాలం ఇది. చేతిలో నుంచి కాసేపు ఫోన్ తీసేస్తే నానా రాద్ధాంతం చేసేస్తారు. ఇక టీవీ ఆన్లో లేకపోతే ముద్ద కూడా నోట్లో పెట్టుకోరు. కానీ వైభవ్ సూర్యవంశి మాత్రం వీటన్నింటికీ అతీతుడు. అలాగని ఫోన్లో వీడియో గేమ్లు, టీవీలో కార్టూన్లు చూడడని కాదు, అందుకోసం టైంను తగ్గించుకుని ఆట కోసం శ్రమించాడు. ఇక్కడ తల్లిదండ్రుల త్యాగం మరువలేంది. కుమారుడి ట్రైనింగ్ కోసం తండ్రి సంజీవ్ వారసత్వంగా వస్తున్న భూమిని అమ్మేశారు. వైభవ్ కలను నిజం చేసేందుకు తప్పలేదని అంటారాయన. తన కుమారుడి సక్సెస్ ముందు డబ్బు, భూమి పనికిరావని వైభవ్ తండ్రి సంజీవ్ తెలిపారు. అంతర్జాతీయ జట్టుకు ఎంపికైనప్పుడు దక్కిన గౌరవమే చాలని వ్యాఖ్యానించారు. వైభవ్ క్రికెటర్గా మారాలనే కల నిజమైంది. అందుకోసం కష్టపడిన రోజులను దాటేశాం. ఇక భూమి, డబ్బులతో మాకు పని లేదు. దేశ విదేశాల్లో అతడికి వస్తున్న గౌరవం, గుర్తింపే మాకు సంతోషం కలిగిస్తున్నాయి. వైభవ్ కోసం నేను కోల్పోయిన వాటిని ఎప్పుడూ బాధపడలేదు. ఇప్పుడు వాటన్నిటికీ మించి వైభవ్ సాధించాడు. చిన్నప్పటి నుంచే చాలా కష్టపడ్డాడు. దేశం కోసం ఆడాలనే కల కోసం శ్రమించాడు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. మా కుటుంబం, మా గ్రామం, మన దేశం చాలా సంతోషపడ్డాయి అని తండ్రి సంజీవ్ వెల్లడించారు. ఇక వాణిజ్య విపణిలో ఒక ఆస్ట్రేలియా డాలర్కి 67 రూపాయలు ఇండియన్ కరెన్సీ, 1 గ్రామ్ బంగారం ధర 13,479 రూపాయలు. తెలుగు సినిమాకు ఆత్మబంధువు భారతీరాజా చిత్రం అంటే పల్లెటూరు పంచే మమకారం, పొలంగట్టుపై విహారం. ఆయన సినిమా అంటే మట్టి, గుబాళింపు, సహజమైన సౌందర్యం, సంఘర్షణలకు చిరునామా, పాటలు చెక్కు చెదరకుండా కట్టుకున్న అద్భుతమైన పొదరిల్లు. అందుకే ఆ సినిమాలు కాలంతో పోటీ పడుతూ నిత్య నూతనంగా నిలిచిపోయాయి. భాషా పరిమితులు లేకుండా సర్వజనామోదం పొందిన సినీ మేధావుల్లో తమిళ దర్శకుడు భారతీరాజా ఒకరు. తెలుగులో తాను నేరుగా తీసిన చిత్రాలతో పాటు పలు అనువాద సినిమాలతో సృజనాత్మక దర్శకుడిగా ఎంతో ప్రసిద్ధి చెందారు.
అమర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

సంగీత దర్శకుడు ఇళయరాజా, భారతీ రాజాల సినీ ప్రయాణం దాదాపు కలిసిమెలిసి మొదలైంది. మిత్రులు ముగ్గురు ఉన్నత శిఖరాలకు చేరారు. అందుకే ఓసారి ఈటీవీ స్వరాభిషేకం కార్యక్రమంలో బాలు తన ఎదురుగా కూర్చున్న మిత్రుడు భారతీరాజాను చూస్తూ భావోద్వేగానికి గురయ్యారు. వాడు పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నప్పటి నుంచి నాకు పరిచయం. అతడి నాటకాలకు నేను ప్లేబ్యాక్ పాడేవాణ్ణి. ఓ నాటకం కోసం అరువుగా తీసుకున్న నా కొత్త లాల్చీని నటనలో లీనమై చింపి పీలికలు చేశాడు. ఆ రోజు తన చొక్కా నాకిచ్చి తాను మాత్రం భర్యంతోనే ఇంటికి వెళ్ళాడు అంటూ పసి బాలుడిలా మిత్రుడి గురించి చెప్పుకొచ్చారు. 16 వైతి నిలే చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన భారతీరాజా మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించి పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. ఇదే సినిమాను దర్శకుడు రాఘవేంద్రరావు తెలుగులో 16 ఏళ్ల వయసు పేరుతో తీసి ఇక్కడ విజయం సాధించారు. పల్లెటూరి వాతావరణంతో కూడిన మట్టి వాసన గల చిత్రాలను రూపొందించడంలో దిట్టగా భారతీరాజా పేరొందారు. ఎర్ర గులాబీలు, టిక్ టిక్ టిక్, ఖైదీ డైరీ లాంటి నేర పరిశోధన చిత్రాలతోనూ తనదైన ముద్ర వేశారు. తెలుగులో బాపు రూపొందించిన తూర్పు వెళ్లే రైలు చిత్రానికి భారతీరాజా, తమిళంలో తీసిన క్లాసిక్ చిత్రం కిళక్కు పోగుం రైల్ ఆధారం. ప్రపంచంలో పువ్వులు, మహిళలు, మేఘం, కొండలు, జలపాతాలు ఇలా అన్నీ అందమైనవే. ఈ ప్రపంచాన్ని ప్రేమిస్తున్నా, నన్ను నేను ప్రేమించుకుంటున్నా. ఈ ప్రపంచాన్ని ఎంత అందంగా ఆస్వాదించాలో అంతా ఆస్వాదించాను అంటారు భారతీరాజా. ఈ మధ్యనే దివంగతులైన భారతీరాజా గారికి నివాళి అర్పిస్తూ తెలుగు వాణి ద్వారా వారిపై ఈ ప్రత్యేక అంశం. రాధా, రాధిక, రేవతి లాంటి ఎందరో నటీనటులను తెరకు పరిచయం చేసిన భారతీరాజా ప్రముఖ నటి సుహాసిని తాను తీసిన కొత్త జీవితాలు చిత్రంతో తెలుగు తెరపై మొదటిసారిగా చూపించారు. కథానాయికలను అతి తక్కువ మేకప్తో అత్యంత సహజంగా చూపించటం ఆయన శైలి. హీరో కృష్ణను జర్నలిస్టుగా చూపుతూ, జమదగ్ని, చిరంజీవిని అక్షర జ్ఞానం లేని పల్లెటూరు బయటగా చూపిస్తూ మ్యూజికల్ హిట్ ఆరాధన తీశారు. ఈ చిత్రంలో అరే ఏమైంది ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్. బాలకృష్ణకు తొలి సూపర్ హిట్ అందించిన మంగమ్మ గారి మనవుడు చిత్రకథకుడు భారతీరాజయ్యే. ఇక పూర్ణోదయ క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత ఏడిద నాగేశ్వరరావు 1981లో భారతీరాజా దర్శకత్వంలో తీసిన సీతాకోక చిలుక చిత్రం అద్భుతమైన పాటలతో బ్లాక్ బస్టర్గా నిలిచి నాటి యువతను ఓ ఊపు ఊపేసింది. కార్తీక్, ముచ్చెర్ల అరుణ జంటగా నటించిన ఈ చిత్రంలో ఆలీ బాలనటుడిగా నవ్వులు పూయించి ఉత్తమ నటనని ప్రదర్శించారు. భారతీరాజా చిత్రంలో మకుటాయమయనమైన సినిమా 1985లో వచ్చిన ముదల్ మర్యాదే శివాజీ గణేశన్, రాధా నటించిన ఈ చిత్రాన్ని ఆత్మబంధువు పేరుతో తెలుగులో అనువదించగా ఇక్కడ జనాదరణ పొందింది. ఈ సినిమాకు ఆత్రేయ రాసిన మనిషికో స్నేహం, మనసుకో దాహం లాంటి పాటలు వింటే ఓ డబ్బింగ్ సినిమా అనే అనుభూతి ఎంత మాత్రం ఉండదు. ఇందులో అన్ని పాటలు అపురూపంగా ఉంటాయి. పల్లెటూరి వాతావరణంలో మనుషుల అనుబంధాలు, వయసు వ్యత్యాసం ఉన్న శివాజీ, రాధా పాత్రల మధ్య అమలిన శృంగారాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. వాస్తవానికి శివాజీ పాత్రకు భారతీరాజా తన మిత్రుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యను మొదట అనుకున్నారు. గాయకుడిగా ఆయనకున్న బిజీ స్కెడ్యూల్లో వరుసగా 40 రోజులు కాల్ షీట్లు ఇవ్వలేకపోవడంతో ఆ పాత్ర చేతులు మారింది. శివాజీ తన అద్భుత నటనతో ఆ పాత్రకు ప్రాణం పోసి ఈ సినిమాను సిల్వర్ జూబ్లీ ఆడిన జాతీయ అవార్డు చిత్రంగా నిలిపారు. కరోనా వేళ ఆసుపత్రిలో ఉన్న బాలును తలుచుకుని ఒరే త్వరగా ఇంటికి రారా అని కన్నీటితో భారతీరాజా ఓ వీడియోను కూడా అప్పుడు విడుదల చేశారు. ఇప్పుడు ఆయనే తన మిత్రుడి వద్దకు వెళ్ళిపోయారు. ఆ మహానుభావుడు భారతీరాజాకి నివాళి అర్పిస్తూ ఈనాటి తెలుగువాణి వార్తలు సమాప్తం. ఇప్పుడు భారతీరాజా గారు అద్భుతంగా మలచిన సీతాకోక చిలుక చిత్రం నుంచి ఈ చక్కటి

0: ఎలాగానో ఎదురు చూస్తున్న ఈ వారం ప్రశ్న ఫలితాలు, ఈ వారం ప్రశ్న సమాధానం ఇప్పుడు మీరు వింటారు. ఈ వారం మేము అడిగిన ప్రశ్న, మీరు చూసిన ఒక నాటకం లేదా మీకు నచ్చిన రంగస్థల నటులు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానాలు ఇచ్చిన వారి వివరాలు శ్రీ పెయ్యటి రంగారావు గారు, జోర్డన్ స్ప్రింగ్స్ నుంచి నాటకం తారా శశాంకం, నటులు పి సూరిబాబు అన్నారు. వీరు కూడా ఒక మంచి రంగస్థల నటులు, నాటక రచయిత కూడా. ధన్యవాదాలు. తర్వాత కోడూరు రామ్మూర్తి గారు, తెలుగు నాటక రంగం గురించి చెప్పాలంటే నా చిన్నతనంలో మా ఊళ్ళో బాలనాగమ్మ చూశాను. అందులో అలనాటి ప్రముఖ నటి కన్నాంబ రంగస్థల నటన ఇప్పటికీ కళ్ళకు కట్టినట్లుంటుంది. అదే కాక ఈలపాటి రఘురామయ్య గారి శ్రీకృష్ణ తులాభారం నాటకాన్ని కూడా వీక్షించాను. రంగస్థల ప్రతిభలు అద్భుతాలు. బాగుందండి. లతా పరమాత్మని గారు, కొంగర జగ్గయ్య అన్నారు. రాజేష్ సైపిరెడ్డి గారు, గురిజాడ అప్పారావు గారి కన్యాశుల్కం వ్యావహారిక భాషలో రచించబడిన అత్యుత్తమమైన నాటకం. ఈ నాటకం నాకు ఎంతో ఇష్టం. ఇందులో వాడే భాష, ఎంతో లోతుగా పెనవేసుకున్న సామాజిక అంశాలు, ఆద్యంతం ఉత్సాహపరిచే గిరీశం పాత్రని రామారావు గారు, గొల్లపూడి మారుతీరావు గారు, ఇంకా ఎందరో మహానుభావులు పాత్రను పోషించి రక్తి కట్టించారు అన్నారు. బాగుందండి. వెంకట్ మంచిరాజు గారు ఏమంటున్నారంటే, నాటకాలు ఆయన నచ్చినవి శ్రీకృష్ణ రాయబారం, రక్త కన్నీరు, రంగస్థల నటులు ఈలపాట రఘురామయ్య గారు, నాగభూషణం రక్త కన్నీరు అన్నారు. డూయింగ్ నైస్ ప్రోగ్రామ్ అని చెప్పారు. ధన్యవాదాలండి. శ్రీ సునీల్ తీర్థం గారు, ఎస్వి రంగారావు గారు అని చెప్పారు. లక్ష్మీ దంతుర్తి గారు, చిన్నప్పుడు విజయవాడలో హనుమంతరాయ గ్రంథాలయంలో నాటకాలకు వెళ్ళి చూసేవాళ్ళం. పుచ్చా పూర్ణానందం గారు అని లాయర్ గారు నాటకాల్లో హాస్య ప్రధాన పాత్రలు వేసేవారు. ఆయన నాటకం అంటే తప్పకుండా వెళ్ళేవాళ్ళం. ఆయన ఆనంద భైరవి అన్న సినిమాలో కూడా నటించారు. బాగుందండి, అలనాటి జ్ఞాపకాలు వింటుంటే సంతోషంగా ఉంది. నల్లాన్ చక్రవర్తుల కళ్యాణి గారు, నేను 1990 నుండి 2006 వరకు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేశాను. ఆ సమయంలో నేను ఎంతోమంది రంగస్థల కళాకారులను, నాటక సమాజాలను కలుసుకున్నాను. వాటిలో ఎంతో పేరుగాంచిన ప్రసిద్ధ నాటక సంస్థ సురభి ఒకటి. అయితే ఆ రోజుల్లో సురభి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉండేది. నేను బాబ్జీ గారు మరియు ఇతర కళాకారులకు ఎంతో మద్దతును, ప్రోత్సాహాన్ని అందించాను. రంగస్థలం పట్ల వారి ప్రదర్శన, నిబద్ధత మరియు భక్తి ఎంతో గొప్పవి. నేను వారి ప్రదర్శనలను ముఖ్యంగా నలభీమ పాకం, కృష్ణలీలలు, రామాయణ గాథలు మరియు మరెన్నో నాటకాలను ఎంతో అభినందిస్తాను. నా పరిపాలన సేవల ద్వారా వారికి సహాయం చేయటం మరియు వారి సంస్థల్లో వారి భాగం కావటం నాకు ఎంతో గర్వంగా ఉంది. సురభి బాబ్జీ రంగస్థల ప్రదర్శనలతో భారతదేశం గర్వపడేలా చేశారు. ఆయన తన కుటుంబానికి చెందిన 60 సభ్యులతో కలిసి సురభి నాటకాలను నిర్వహించే బాధ్యతను ఆయన శోక సంతప్త కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. బాగుందండి, చాలా సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు కళ్యాణి నల్లం చక్రవర్తులు గారు. అయితే మరి ఈ వారం విజేత ఎవరు అనేది మన బ్రాడ్కాస్టర్ శ్రీ సాయి లక్ష్మీనారాయణ గారు చెప్తారు.
1: తెర వెనుక ఉండి తెలుగువాణి కార్యక్రమాలను సమర్థవంతంగా నడిపిస్తున్న మన సునీల్ తీర్థం గారికి ఈ వారం విజేతగా ప్రకటిస్తున్నాం.
0: అయితే సునీల్, కంగ్రాచులేషన్స్. అభినందనండి మీకు. త్వరలోనే ఒక స్వాగత్ బిర్యానీ వారి గిఫ్ట్ వచ్చర్ టేక్అవే అందుతుంది. మరి ఇంతమందిని అడిగాము, మరి మీకు ఇష్టమైన నాటకం లేదా నాటక నటులు ఎవరు?
1: నేను పూర్తిగా లైవ్ నాటకాలు ఎక్కువ చూడకపోయినా సినిమాల ద్వారానే నాటకాలకి ఎక్కువగా పరిచయం అయింది. అవి ఏకపాత్ర అభినయం అనే దానికి ఎక్కువ నాకు చాలా ఇష్టము. తర్వాత ఈతివృత్తం మొత్తం ఒక థీమ్, ఒక రామాయణ కథ కానీ లేకపోతే ఒక పర్టికులర్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ కానీ ఎన్హాన్స్ చేస్తూ వచ్చే నాటకాలు అయితే, తర్వాత సామాజిక కారణాలకి అంటే ఈతివృత్తం తీసుకొని దాన్ని ప్రత్యేకంగా సింపుల్, చాలా ఈజీగా అర్థమయ్యే మెసేజ్ పబ్లిక్కి ఇచ్చే నాటకాలంటే చాలా ఇష్టం. నేను అట్లాంటివి చాలా సినిమాల ద్వారానే చూశాను అన్నమాట.
0: బాగుంది. నేనైతే చిన్నతనంలో నేను చూసిన నాటకం చింతామణి నాటకం, అది ఈ పందిళ్ళ వేసేవారు శ్రీరామనవమికి అప్పుడును. చింతామణిలో సుబ్బి శెట్టి పాత్ర అందరికీ తెలుసు అనుకుంటా, బొంగురు గొంతుతోటి మాట్లాడేది, అవన్నీ బాగా గుర్తున్నాయి. ఇప్పుడు ఒక ప్రకటన విందాము. మీరు తరువాయి భాగం,
1: మీరు తెలుగువాణి కార్యక్రమాలు రేడియో 2444 FM 98.5 MHz తరంగాలపై వింటున్నారు. ప్రకటన ఇస్తున్నారు.
2: ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర ఆలయం హెలెన్స్బర్గ్ వారి ప్రకటన. సిడ్నీలో ఆధ్యాత్మిక అనుభూతికి హెలెన్స్బర్గ్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయం సందర్శించండి. ఆలయానికి స్వచ్ఛంద సేవలు అందించడంలో ఆసక్తి గల భక్తులు వివరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 04669168444. నంబర్ మరి ఒకసారి 04669168444. పండుగ రోజులు మరియు శని ఆది పబ్లిక్ హాలిడే రోజుల్లో ఆలయం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరవబడుతుంది. క్యాంటీన్ కూడా శని ఆది మరియు పబ్లిక్ హాలిడే రోజుల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తుంది. ఎస్విటి హెలెన్స్బర్గ్ ఇస్ ఎ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగువాణి ఆన్ రేడియో 2000 98.5 FM.
0: వచ్చే వారం తెలుగువాణి కార్యక్రమాలు మీకు సమర్పించబోయేవారు శ్రీ రాజేష్ సాయిప్ రెడ్డి గారు. శ్రీరాముడు రాసిన రామాయణం అంశంతో రాబోతున్నారు. మరియు ఇంకా ప్రియా జూలూరు గారు తర్వాయి భాగం కార్యక్రమాన్ని కొనసాగించండి.
1: 1975లో విడుదలైన ఒక తెలుగు చిత్రం, హిందీలో అత్యంత ప్రజాదరణ కలిగిన చిత్రం, గుర్తింపబడిన యాదవ్ కి బరాత్, నాజర్ హుస్సేన్ చిత్రం, ధర్మేంద్ర, విజయ్ అరోరా, తారక్ అన్నదమ్ములుగా నటించారు. ఆ చిత్రం యొక్క స్ఫూర్తితో తెలుగులో అన్నదమ్ముల అనుబంధంగా చిత్రీకరించారు. ముగ్గురు అన్నదమ్ములుగా తెలుగులో నందమూరి తారక రామారావు, మాగంటి మురళీమోహన్, నందమూరి బాలకృష్ణ నటించారు. ఈ చిత్రానికి సంగీతం కొమ్మినేని చక్రవర్తి అందించారు. దర్శకత్వం SD లాల్. ఇప్పుడు వినండి ఆనాటి హృదయాల ఆనంద గీతం.

0: నాటకానికి సినిమాకి మధ్య ప్రధాన భేదాలకు వస్తే, స్టేజ్ నాటకంలో చివరి వరుసలో కూర్చున్న ప్రేక్షకులు కూడా డైలాగులు స్పష్టంగా వినిపించేలా, హావభావాలు కనిపించేలా బిగ్గరగా స్పష్టంగా నటించాలి. కానీ ఈ సినిమాలలో మైక్రోఫోన్లు, క్లోజ్ షాట్లు ఉండటం వల్ల సహజమైన సూక్ష్మమైన నటన సరిపోతుంది. ఎడిటింగ్ భాగంలో వస్తే నాటకంలో ఒకసారి ప్రదర్శన మొదలైతే ఎటువంటి కట్స్ ఉండవు, అంతా నిరంతరాయంగా సాగుతుంది. సినిమాలను మాత్రం డైరెక్టర్ కోరుకున్నట్లు ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సన్నివేశాలకు వస్తే నాటకాలలో తుఫాను, రైలు ప్రయాణం వంటి భారీ సన్నివేశాలు స్టేజ్ మీద చూపించడం చాలా కష్టం. కానీ సినిమాల్లో గ్రాఫిక్స్, లొకేషన్స్ ద్వారా ఎంతటి క్లిష్టమైన సన్నివేశాలనైనా సులభంగా చూడవచ్చు. ఇప్పుడు మనము ప్రకాష్ రాజ్ ద్వారా వినిపించబోయే మోనోలాగ్ విందాం.
1: ఇది రంగమార్తాండ చిత్రం నుంచి.
2: ఎవరో రచయిత రాస్తాడు, మరెవరో రంగులు వేస్తాడు, ఇంకెవరో బట్టలు వేస్తాడు, మరెవరో ఇలా చేయమని చెప్పి జనం ముందు నిలబెడతారు. అక్కడ చప్పట్లు, ప్రశంసలు, భవిష్యత్తులు, కప్పిన శాలువాలు, కీర్తి కిరీటాలు, వచ్చే అవార్డులు, ఇవన్నీ హంగులన్నీ తనవే అనుకుని నా అంతటి వాడు లేదనే వెర్రి ప్రభలు. ఇక 40 ఏళ్ల నా నట జీవితంలో, నా నిజ జీవితంలో కూడా నా సోదరుడు, నా మిత్రుడు, నా మార్గదర్శి చక్రపాణి.
3: సరదా తీరుందా? వజ్రాలంటి
2: భూమాత, ఒత్తులు మారితే అర్థాలు మారిపోతాయి. అక్షరాన్ని పొడిగా వాడకు, దాని వెనక్కున్న తడిని చూడు. వక్రంగా పలికి ట్రెండ్ అనుకోకు. భాష నేర్చుకో. నటుడిగా ప్రతి పాత్రలో పుడుతూ చస్తూ, పుడుతూ చస్తూ నిరంతర సంఘర్షణ అనుభవించినప్పుడే నీలో నీ ప్రమేయమే లేకుండా నటుడు బయటకు వస్తాడు.
0: ఇంకా ఈ కార్యక్రమం చాలా కార్యక్రమాలలో ప్రోగ్రామ్ లైక్ అపద్వాందవుడిలో చిరంజీవి వేసిన స్టేజ్ నాటకం, తర్వాత జానకీరాముడిలో ముఖమనసులు యొక్క లేటెస్ట్ కాపీ, నాగార్జున చేసిన పాటలు కొన్ని సేకరించి ఉంచాము. కానీ సమయభావం వల్ల మేము ఈ చివరి అంకంలోకి వస్తాం. ఇప్పుడు
1: ఈనాటి తెలుగువాణి కార్యక్రమాలను మీకు అందించిన వారు
0: సాయి లక్ష్మీనారాయణ గొల్లపూడి,
1: విజయమాధవి గొల్లపూడి.
0: రంగస్థలం 1980 నేపథ్యంలో దర్శకత్వం సుకుమార్ తెరకెక్కించిన సినిమా, రామ్ చరణ్ తేజ, సమంత జంటగా నటించిన చిత్రం రంగస్థలం. గ్రామీణ వాతావరణం ప్రతిబింబించేలా హైదరాబాద్ పరిసరాల ప్రాంతాల్లో భారీ సెట్ వేసి నిర్మించారు. ఇది చిత్రీకరణ పోలవరం పరిసర ప్రాంతాల్లో జరిగింది. కళాదర్శకుడు రామకృష్ణది హిందీ వార్తాపత్రిక ఇచ్చిన ముఖాముఖిలో మాట్లాడుతూ, అప్పటి వరకు అందరూ గోదావరి జిల్లాలలో పచ్చదనమే చూశారు, కానీ ఈ సినిమా దర్శకుడు సుకుమార్ ఛాయాగ్రాహకుడు రత్నవేలు దాన్ని బంగారపు రంగులో చూపించాలనుకున్నారు. అందుకోసము 2 వయసులలో చిత్రీకరణ మొదలుపెట్టారు. కానీ తర్వాత వర్షాలు పడడంతో గడ్డి మళ్ళీ పచ్చగా మారింది.
1: సమయం మనకి లేదు కాబట్టి ఆ పాటతోటి 2018లో వచ్చిన ఈ పాటతోటి కార్యక్రమం ముగుస్తోంది. అందరికీ శుభ శనివారం.